0: తసి తకకాయ్ ఖురా తకకాయ్ గిన్నె అది హింగ హింగ హున్న ఆరకున్నగే రా తసి తకకాయ్ గిన్నె
1: లా యుసద్దఉన అన్హా వలా యున్జిఫూన్
0: ఏగే సబబుం ఎవరెన్న బొలుగె రిహుమె నులిబేనతే అది మస్తు ఉమెవెస్ నుమె లిబేనేమే
1: వఫాకిహతిం మిమ్మా యతఖయ్యరూన్
0: అది ఎవరెం బేనుం గొతక నగానే మేవాతకాయ్ గెన్నె
1: وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُونَ
0: ادي اورين هينگه دي باوتوگه دوني سوفا سوفيگه مهايگنه
1: وحور عين
0: ادي خاليدا وريتي حور العين تبينه

0: అస్సలాం అలైకుం. అడగొండకి నామకి అలియన్ అహ్మద్. అడగొండకి అహ్మదియా ఇంటర్నేషనల్ స్కూల్గా గ్రేట్ దేహగ కేవమంగ్ అన్న దరివారి. బిస్మిల్లాహిర్ రహమాని రహీం. ఆలం తౌగే ఇలాహ హమ్దా ఇతురు సనాయ అవదాన సాహిబాయ సొలవాత్క సలామే ఇజ్జత్తరి ఫండియారు. అడగొండకే ఇఫద కియవాకుదెన్. అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దునియాగ కొమ్మె బిదకన్ నజరు హింగాలియస్ ఫెన్నాని ఎం మన్జరే తరగ్గియా తమద్దున్ సైన్స్ ఆ టెక్నాలజీ. మీ టెక్నాలజీకి సబబం దునియాగ కొమ్మె కమెవ్వని ఇన్సాను నన్ హియాల నుగునవేహా ఫసేహవేఫ నమవేస్ మీ నియుమతుగ బేణుం హిఫా గొతుగ సబబం ఎక్కి ఉమూర్ఫురాగె ఎక్కి మీహున్నద్దని ఎహామ గిన గెల్లుమె లిబము వీమా అడుగన్ వాహకదకం హమచేఫావా మౌలువకి టెక్నాలజీ బేణుం కూడా గొతుగ సబబం జువానున్న లిబే గెల్లుంత.
1: అలగడ నమకి మూసా మాజిన్ బిన్ యూసుఫ్. అది అలగడకి అహ్మదియా ఇంటర్నేషనల్ స్కూల్గా గ్రేడ్ దిహేగ్గా తవలి మాసుకరముందా దరిగారు.

0: అస్సలాం అలైకుం. అడుగొనగ నమకి ఫాతిమా తాషా అఫ్సౌ అడుగొనకి అవమం అన్నని అహ్మదియా ఇంటర్నేషనల్ స్కూల్గె గ్రేడ్ నూయిక. బిస్మిల్లాహి రహమాని రహీం. హమ్దు సనాయా తారీఫ్ హక్కుగే మణి గద కీర్తివంత మ్యాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయా సలవాత సలాం లెవుం అది దువా దండవణి మ్యుమ్మతుగె మ్యాం నబియ్యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలమ. అది మి సలవాత సలాముగా ఎకలేగె ఫణ్గె ఇతురు ఆలున్నాయ్ ఇతురు సహాబీన్ షామిల్ కురాం. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాత్. తారీహకా సగాఫతే మారీతి అహ్లాకీయతే జారీ వినల కౌమీయతే మాజీ వినస్లె గౌమి కుంఫద నసీబెత్తో. ఆది అడుగడు మెంగె మి కుడకుడ జజీరా కౌమకి హతరు హాహవురె గినా హరుద్వసిఫావా ముస్సంది ఫహురువరి మాజీ అలిబిఫావా కౌమె. అడుగడు మెంగె తారీహి ఫెఫ్ఫుతకుం రంగ్ అకురుం ఫవాలిఫావా ಕಿಗಿನ ದುವಸ್ತು ಅಸ್ ಫಾಗ ಕುರೆವೆ ಕೌಮೆ ಎಹೆಂ ಕಮು ಮಿಯದು ಅಳಗಣು ವಾಕದಕ್ಕಂ ಹಮಜೆ ಫಾವಣಿ ರಂ ಅಕುರು ಫವಾಲ ವಿಫಾವ ಕೌಮಿ ದುಹ ಬೆಹೆ ಗೊತು.
1: ಜೀವಾ ಕಪಕೆ ನ ಹಾಲು
2: ರಂಗಾಳು
1: ಜೀವಾ ಪುಣ್ಯದೆ ಬಲ್ ಜೀವಾ ಕೊಂಗರಕು ಮದಹ ಕ್ಯಂ ಫೆಶಿ
2: ಮದಹ ಮುಬಾರ ಆಫ್ ಫೆಶು
1: ಏವರ ಕುಡೈರತ
2: ಹಮ ಆಹಾರ
1: ಮಿಯಾ ಹಾರು ಕಾಕು ಎಮ್ಮೆ ಬಡ ಹೀತರಿ ವಾಣಿ ಮದ ಹಾಕಿಯ
2: ಮನ್ನ ಯತ್ತುತ್ತಿಯ
1: ಮಿಯಾ ರಾಯ್ಜಾ ಮೇನಿ ಜೀವಾಗ ಮದ ಹೆಂಗ ಅಡೋ ಹಾಲ ಹಿತು ಜೀವ ಕ್ಯಾಬ ಬದ ಹೇ

0: మీ అరుగడిం ఫస్ట్ కడి ఫన్ సాస్ తిమ్మినట్ మీ దివహిరాజ్ చేగాడు మిథువసరకి ఆమ్కమ్మ హురిహా ఫనే రత్త కవేస్ మోసం గోస విశాల దోసరక వాతి కణు దత్తు ఫతురు కుర్ముగా అది ఎగ్గం దత్తుత కుర్ముగ వరహాస సమాల్క వైద్యంగ బచ్చే ఇగతు మిహార్ మీ బలాలని మీ రాజ్యకి మోసం కురియల్ల ఫాకురాగుత బొడుబేక విశారకురాని అదిపై రత్తక బోకో వారి విహమాకు గుగురు కషీగెంవే వాజేని హుళంగు దెకునా హుళంగు గడియకు ఫనర మేల ఫన్స విస్ మేల అది మెదుగు బారు మినుక విలాగనుక గడియకు గాయగనుక ఫన్సాస్ మేల్ బారు మినుక వా గదవాణే రాజ్యకి కణుతం ఆమ్ గొతెక్క గదవాణే అది రాళ్ళకి ఉస్మింగ్ ఉండాని హై ఫూటా ఫస్ట్ ఫూటా అదే మెదు దేన్ దేవరు బొడువ గడితో అబ్బాయి రత్తక ఉదాగ అసరు కురు మెసే కషిగేమే హురిహా ఫరాయతకు మెస హాసకో కణు దత్తురు ఫతురు కురవ్వ ఫరాయతకు మోస్మ సమావక దేమ మోస్మ భేగౌ మీ ఇదారా ఇల్తిమాస్ కురవ్వ ఏమ దివావిధాన నురక్కాతిరి కమటకాహమ ఇకమఫియవలు అలాగే హురిహా పేఫుడు మెస్ కణు దత్తురు ఫతురు కురుముగా ఆది ఎగ్గం దత్తురు తకురుముగ సమావకందేంగ బెచే దెంగ్ మీ బలాలని కురియం హురి బై ప్రోగ్రామ్ తక దెంగ్ కుడేరు కొలకే తిరే గాడుగన్ మెంగ్ ఎమ్మె అవహ కినెస్తేని ఇంగ్రేస్ ఖబరు ఎయి హై జహారు ఎఫ్ఆ దెన్ కురియర్ దాని హిదాయత్కి మాకు ప్రోగ్రామ్ హిదాయత్కి మాకు ప్రోగ్రామ్ కురియర్ దారు మీరేగే మాకృపిన మాధవగతికి భంగి ఆ భంగితో అది కీరిత కురువా విస్కరిస్తేనా మీరేగే మాకృపిన మాధవగతు అని హగడి తేవిస్ మినట్టుగా ఎఫ్ఆ హగడి తిరిగి అడుగును మేము గెనిస్తేని ముస్సఫు ఫీల్ అవ్వలే హతే జహారు గెనిస్తేని రాజ్య రాజ్యం పేరు లిఫవా ఎంఎఫ్ఆ ఖబరుత అషద్ జహారు దునేగే కళి ప్రోగ్రామ్ గెనిస్తేనా అదే సెఫాను మీరేగే నమాద్ వగుతుత ధనవాలన మీరేగే మగరుబిన మాదుగుతు అని హగడి తేవిస్ మినట్టుగా అది మీరేగే ఇషాన మాదుగుతు అని హగడి తిరిస్ నువ్వు మినట్టుగా మీ బలాలి కురియం హురి బై ప్రోగ్రామ్ తగ
1: కొమ్మె మీహకీవెస్ ఎహీతెరికం బేణువ్వాని మీహే హాస్సకో నుకుడెదున్ తెరికం హున్న మీహున్న కురిమతివా గొంజెహుంతక ఎమీహుంగె హక్కుతక ముజుతమౌగ ఎ ఫరాతవ్గె దౌరా బేగొతుం అహరుమెన్ కొమ్మెహెంవెస్ సమాల్ కందేం జెహే
2: వాకెత్త మజమూనెత్త నోని డ్రామా ఎత్త
3: అది తీ కురి రంగళ కన్ను ನುಕುಳದಂ ತಿರಿಕಂ ಹುಣ್ಣ ಫರಾತಕ ಹಾಸಕ ದಿವಿ ರಾಜ್ಯ ಗಡುಂ ಗೆನಿಸ್ತೇನಿ
4: ಅತುಗೈಫಾ
3: ಅತುಗೈಫಾ
4: ಅತುಗೈಫಾ
5: ಕೊಮ್ಮೆ ಆದಿತ ದುಹೆಗೆ ಮೆಂದುರುಫೋ ದೇ ಚಹಾರ್
4: ಸ್ಟುಡಿಯೋ ಐ ವಗುತು
3: ಎಂ ಹಾಸ್ ಹತರಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡಿಯ ನುವೆ ಮೆಗಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
4: ಹಮೈಕನಿ ದಿವಿ ರಾಜ್ಯ ಗಡುಂ
6: ಮಿಹಬ್ದಾಯ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಮೆಹಮಾನಕಿ ರೈತ ಮಜ್ಲಿ ಹೋಗಿ ಹೊರದು ದಾಯರಾಗಿ ಮೆಂಬರ್ ಅಬ್ಸತ್ತಾರ್ ಮೊಹಮ್ಮದ್
7: ರೈತಂಗ ಮಜ್ಲಿ ಹೋಗಿ ಹೊರದು ದಾಯರಾಗಿ ಮೆಂಬರ್ ಅಬ್ದುಲ್ ಸತ್ತಾರ್ ಮೊಹಮ್ಮದ್ ದಾಸ್ವಾ ಕುರವಂ ಬೇಣುಫುಳು ಬೇಫುಳು ಪಿಎಸ್ಎಂ ಎ ಆಮೆದುರಿಕೊ ಸುವಾ ಫಳುವ
6: ಸುವಾಲ್ ಪಣುವು ಮುಗ ಪುರ್ಸತ್ ಬುದ್ಧ ದೋಹ ಹವಿಯರು ಹೈಜೆ ಮಹಾಮಯ
8: ಆಹಾಶೆ ಬುನಾನಾ

Congo spami oti deng iranum balistik misal tabe nung kok geng urdun gawa sentkom ke markas sa adi heni heng amerika si fan be nung krom da markas ta ka ding hamala to warab bora ti gelun ta di fuwa kam gawe deng mi kama gulu afa hulang dunia gen ustak kung ingeng gos sami oti mi iranum di fuwa mi buna preemptive strike mi buna fa da gota kang iswe kuldi gota ka ding hamala gotuga ehen nung ekang iran ko faratum fa ka konni ma ti Iran bayang ko fo ti Hormuz kandoli ga Iran ang amas ko ging Amerika in tapat ve kiki udwan tang hinga huati ve kam garaddu ga hama kulli go takad ding habla go tu ga ve Iran go faratung ekang ego ta bayang ko fa demmi ding hamada ga faha kuren go sve F-35 ग मातिन दा बोट ताऊ के तेरे थीम मातिन दा बोट ये हम अलग गिनेस रनवे का रुकरुआ जा फो थीम मातिन दा बोट एक कों हजार को सुनना फति कोल्ला हुआ कंग आदि हेलीकॉप्टर तंग उदुस्सा मारु का जका आदि वेत के बैर हेलीकॉप्टर तक अभिष बरा बोलती गेलुं ता दी फवा कम वनी फाहा कुरे विगेंगो स्वदे मिकमा गुली गेंग ఎమెరికా వణి వరబడ రుళియా స్వా ఈరాను బయాంకు ఫవణి ఎహమల దీన్సవకి హగీగతు హంగురామగత అయ్యారీత కురముందాతీవే ఈ హంగురామవరి అమలికముగ వాతీవే యహూది ఇస్రాయిల ఎమెరికాగే మసక్కెతం ఎకుం ఫలవగే మా మచ్చ నుదనీస్ ఎకంక మ్యాతిరి కొల్లు మగతుం దీన్ హమలయా గతుగ ఈరాను ఫరాదుం వణి ఏకం బయాం కొఫా దెన్ హమల దినుముగ సాబుం మిహారో ఎమెరికా వణి వరబడ రుళియాస్వా ఏగ బదులుగా రైస్ డొనాల్డ్ ట్రంప్ విదాళు వణి ఈరాణం హమల దేని కమషా మిహార్ మీదెన్ తిమన్నమే హమలాతం దేం వి ఫుర్సత్ ఆస్ జహునీ కముగా అది ఎవగుతా మిహార్మతి ఆస్ లవ్వాదాఫ కమషా హింకముందెన్ ఈరాణ వర వరుగదియా వ్యాగ హమలాత దేని కముగే ఇన్సార్ వణి రైస్ డొనాల్డ్ ట్రంప్ దెవ్వా ఫహమా గిన వగుతే నోని ఎమెరికాకి ఫరాందు వణి కోయేతుగవా ఎమెరికాకి అస్కరి మరొకస్త బేను కొగ్గెన్ ఈరాణ వర వర వర వరుగదేన్ హమలాత దీపకం స్వణి ఫాహా కురుగెన్ గోస్వాదెన్ మీకముగా ఉర్దున్నం మిదింగ్ హమలాయా గుళిగెంగ్ మీకంకం ఫెటిగె మిది గొతా మెదు ఉర్దున్గి తఫాత్ ఎకి ఫరాతకుం సె వదే వర బొడతి కంబడు ఉంత ఫాళ్ కురముగేకి తెలియగ సియాసీ వెరిన్నా అది పార్లమెంటుకు మెంబర్ ఉన్నా ఎక్కు తగ్గోస్ ఉర్దున్గి సియాసతుకు తెరేగ వర నుఫూజ్ గదా బేబే ఫుడుంగు తెరేం గ్యాగనకం ఇతకే సతేక మీహుం ఎమ్మెంగ్ ఎస్సిటీగ సైకోం మిహార్ వణి ఉర్దున్గి సర్కార గోవాలాఫ అమెరికాగ హురిహా అస్కరి మర్కోజ్ తంగ్ ఉర్దున్గి తెరేం నెరగెంగ్ గెందం అమెరికాం ఎంగుమాహ్ అది ఎగుతం అస్కరి మర్కోజ్ తంగ్ హదంగ్ అమెరికాంగ్ హుద్దదీగెంగ్ ఉర్దును ఉళేకం గవానమ ఉర్దున్ వెట్టిగెం దాని వర నురక్కాతిరి ఫత్రక కం వెస్ వే సిటీగ ఏకం ఎగుత భయాంక అది గౌముగే మినిమం కమా సియాదతు గెల్లిగెన్ దాని కమషా ఎహెం కము వీహా అవహకం ఎమెరికా సిఫాన్ ఉర్దును నెరే ఫస్సాలం వీ కముగ వే ఎసిటీగా ఎకం ఎగుత భయాం కొఫదే మీ మిహాతన ఉర్దున్గే సర్కార నోత అబ్దులో దేవన రస్కిఫాన్ గే సర్కార కునిమెతుగెన్ దియ ఎమ్ ఎబడు ఏ గొంజిహుం కముగ ఫాహ కురింగే ఎబ దే ఎతెరేం ఆ మీ ప్రెషర్ మీ దెన్ మీ మిహాతన ఉర్దున్ గాది నుహిగా భావతే కమెక్ కముగ వాతీవే ఉర్దున్ అబదు బెలేఫమి ఉన్నని అమెరికా యహూది ఇస్రాయలం బేనుం వాగుగత కంకం కొద్దే గమ గతుగా ఎగుత లేబల్ జీహిపు కమగ వాతీవే మికమ్గ మచ్చ మిహార ఆమురయ్యతుంగ నురుహుం ఓ మింవరు మికమ్గ తెరే ఎంగిగెన్ గోస్వామి అతి దెన్ తీయ ఫలహా కొరే ఫదాంగ్ మి హమలాత అమెరికా మిహారు ఈరాన రద్దు హమలాత దేముం దాయరుగా మికమ్గ తెరేగ హంగురామ్యాగ జరీమాత కమ బెలివే వరగ్గిన కంకం ఫాహా కొరేంగ బదాకముగ వే ప్రెస్ టీవీకి ఫరాతున్ రిపోర్ట్ కొ ఫాది తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ హవాలాది వే బై కంకన్ రిపోర్ట్ కొఫైగతు ఈరాన్ కెషిమ్ ఆయిల్ నమకక్కిన జజీరా తింతనక వర వరగదే వ్యాఘమదాత దీప్ వాక్మ వే తస్నీమ్ న్యూస్ ఏజెన్సీకి ఫరాతు రిపోర్ట్ కొఫ నతీజా గతు ఆమరైతున్ దిరియుళే గియక హమదా అరా కుడకుజ్జక కుడకుజ్జాగే మ్యాంబె ఫ్యామెస్ మరువి హాదిస హింగాఫు వాకమ విస్ వే భయాంకు ఫాది బై మీహుం గాఫునిత ఇమారాతుకి గాఫునిత దనుగ తాషివే నుతెదు ఏ ఫదయాం కంకం హింగాఫు వాకమ విస్ వే ఈరాన్కి ఫరాతుం భయాంకు ఫాది హుజేస్తాన్గే అబదానా గాతు గవా సరహద్దుగా బారుగద గోంతకే గువాహు వాకం విస్ వే ప్రెస్ టీవీకి ఫరాతుం భయాంకు ఫై హమదాగ విస్ భయం ఆమ్రయితు మరవి హాదిసాత హింగా హువా కమషా అది ఏ గీతురుం హుర్ముస్గాన దింగ్ హమలాగ హుర్ముస్గాన్ గోస్ హమ ఆమ్రయితున్ గే తెరేం బై జహం వెగిన్ గోస్ వాకమ్ గోవే బయాం కొఫా అది బందరు అబ్బాస్ అమాజ్ కొగ్గింగ్ హమలాత దీఫువా కమషా బందరు

0: గడి ఫతిహ్ హతరు గడి 30 నిమిషాలు మీ దివిరాజ్ చేయగాడు.
1: హిదాయతుగే మగుదాయ.